మన్నాసురతో మన బోద్ధ మన్నా చౌరపవన్ కేశోద్ధ మన్నా మహచుట్టన కాయ మన్నా జంకా సాత్ నాయ అసా నాం నిరంజన హోయే జే కో మన మన కోయే మన్న మార్గ ఠాక నా పాయ మన్న పశు ప్రకటాయ మన్న మగ నా చల్ల పంథ మన్న సరస్వతి సంబంధ ఎసా నాం నిరంజన హోయే జే కో మన జాన మన కోయే మన్న పావ ముఖ ద్వార మన్న పర్వార సాధార మన్న తర తర గురు సిఖ మన్న నానక పవే నా పిఖ ఎసా నాం నిరంజన హోయే జే కో మన జాన మన కోయే పంచ ప్రవాణ పంచ ప్రధాన పంచే పావహ దర్గమాన పంచ సోహ దర్రాజాన పంచ కాగురు ఏక్ త్యాన

అమలు భక్తి చేస్తే అమలు నేసాడు, అమలు కరమ అమలు పురమాణు, అమల్లో ముల్లా కన్నాయే ఆకాకర హెలవులాయే.